0: జాత్యాంతర పోలీసు మగిన్ రతు వరింత నికుత్ కటేతాయి కొలంబ నియోజ్య పోలీస్ ప్రతి నిశాంత సోయిసా మహత పవసనవా మేమ దేశ విషయ దిన అతర పాతాళేట సంబంధ సంవిధానాత్మక అపరాధ కరువన్ అను దినకు సిట్న భవద ఏ మహత మాధ్యమోక దీపకాశ కళ వర్తమాన ఆండు బలిట పత్వీయం పశు రతి నివేదన నికుత్ కటై తిగు అపరాధ కరువన్ తిస్పస్ దినకు శ్రీలంకావట గెన్న ఐతి అతర ఏ ఆయ అతర మత్కుడు జావరామట సంబంధ సంవిధానాత్మక అపరాధ కరువన్ రసక్ సిటినవా మేహర వెనత్ ఆకారే వ్యరిధి సంబంధం పోలీసీ సోమిన్ సిటీ రటీం పలాగోస్ విదేశాన్ని రెడీ సిటీ తిస్పస్ దెనుకు ఓన్ రెడీ సిటీ రటవల్ లొలింగ్ పిటుహాల్ కోట శ్రీలంకావట ఎవరైతే బావద నియోజ్య పోలీస్ పతివర్య సలహం కల పసుగీద లంకావట రగనైన లద అపరాధ కర్వాన్ ఓమానే అసర్బై జానే రుసియావ దుబాయ్ అబుడాబి ఇండియా వహా థాయిలాండ్ తేదీ అతనంద్రోద గద్బవాయ్ మొలే ఉన్న రోగే పలాత్ కిహిపేక పెతరే దంటమత్ సౌదిన్ 150 మెనింజైటిస్ సెవత్ మొలే ఉన్న రోగే శ్రీలంకావే మాధ్యమ ఊవ ఆ దకును పలాత్ వల పెతరగోస్ అతి బవత్ మే వన విట ఎమ రోగే వెలందును రోగీన్ 150 దినక్ పమన హమీ అతి బవత్ సౌఖ్య అంశ పవసనవ దినట హమీ అతి రోగీన్ ఎన్ వెడి దిన పాసల్ శిశు శిశువ్యాన్ బవద వార్తా వెనవా ఓన్ అతరింగ్ రోగిన్ 60 దినకు మద్యం పలాతే ప్రదేశ కీపకింగ్ హమిమి ఓన్ గెన్ 35 దినకు బదుల్ల వెలిబండ దియసలావ హా ఊవ పర్ణగమ రోహాల్లో ప్రతికారం లబడ బోత్ సౌఖ్య అంశ సదహం కర్నవా మీ అతర మెనింజైటిస్ రోగే పిలిమద వెడిదుర పరీక్షణ సిదు కిరీమ సదహ సౌఖ్య అమాత్యాంశే విసిన్ వైరస్ రోగ హా వసంకత రోగ పిలిమద విశేషజ్ఞ వైద్యురంగే సమన్విత విశేష కండాయమ పత్కొటతి పెన బవ సౌఖ్య అమాత్యాంశే నివేదనే కర్నవా మేమ రోగియ ముఖ మార్గేం జలే హో ఆహార మార్గేం బోయిన బోట సక పల కరణ వైద్య విశేషజ్ఞన్ ఏ పిలిమదో తౌదురట పరీక్షణ పవత్తను రటవల్ 40కిం ఎన విదేశకియన్ శ్రీలంకావెట్ నోమిలే వీసా శ్రీలంకావట ప్రవీణ రటవల్ 40క విదేశకియన్ దిన 30క కాలయక్ రెడీ సిటీమ సదహ గువన్ తొటపిలేది వీసా నికుత్ కిరీమ శ్రీలంక ఆగమన హా విగమన డిపార్ట్మెంటో విసిన్ మే 25 సిట ఆరంభ కొట తిబెనవా కేబినెట్ మండలి విసిన్ గెన ఐతి తీర్ణయట అణువ మెమ వీసా క్రమే క్రియాత్మక కర్ణ బవ ఆగమన హా విగమన పాలన జనరల్ చమింద ప్రతిరాజ మహతా ప్రకాశ కళ మెసే వీసా నికుత్ కర్ణ రటవల్ హతలియ అతరట ఆస్ట్రేలియావ ఆస్ట్రియావ బహరేన్ బొలారుస్ బెల్జియమ కెనడావ చీనయ చెక్ సమూహ అండువ డెన్మార్కే ఫిన్లాంతే ఫ్రాన్సే జర్మనియ ఇండియావ ఇండోనేషియావ ఇరానే ఇస్రాలయ ఇటాలియ జపానే కజకస్తానే కువైట్ మలేసియావ నేపాలే నెదర్లాంతే నవసీలాంతే నోవే ఓమానే పాకిస్తానే పోలాంతే కటార్ రుసియావ సౌదీ అరేబియా స్పాన్య దక్కును కొరియావ స్వీడనే స్విట్జర్లాంతే థాయిలాంతే తుర్కీ ఎక్సత్ అరబి ఎమీర్ రాజ్య ఎక్సత్ రాజధాని అమెరికా ఎస్ జనపదే వినవా మేహర మాలదీవిన సీసెల్ సహా సింగపూర్ జాతి క్యాంటద మెమ నొమిలే వీసా కమే వలంగు విన బవద ఆగమన విగమన దిబార్పెంతో పవసనవా
1: శ్రీలంకావే తొరతురు వెతగినావే కొలంబ సిట్ అప నియోజితి వరయా పెన్నద పువత్ ఎస్రైన్ తొరతురు గినా మమ దర్పాల్ కొటికారి ఆయుబో వన్
2: ගුවන් විදුලියේ සිංහල සේවයයි FM 92.3
3: මිනිසුන් ලෙස ඉපදෙන අප නොයෙකුත් හේතුන් මත විවිධාකාරයෙන් බේද බින්න වී සිටිනවා මේට බොහෝ දුරට බලපාන එක් කාරණයක් තමයි සමාජ විෂමතාවය මෙම සමාජ විෂමතාවය විවිධාකාරයෙන් ක්‍රියාත්මක වෙනවා කුලය ධනය බලය වැනි විවිධ හේතුන් මත ඇතිකර ගන්නා මෙම බැඳීම් අප සමාජයේ පුද්ගලයන් අතර වෙනස්කම් ඇති කරන්නට සමත්ව තිබෙනවා. ඉතින් අපි අද අදහස් කළා මෙම සමාජ විෂමතාවයන් අපූර්ව විදිහ දක්වන ගීත කීපයක් උපවිත ගෙන එන්නට. දළදා සමිඳුන් වැඳපුදා ගැනීමට සීලම ශ්‍රී ලාංකිකයන්ට මෙන්ම විදේශිකයන්ටත් අවස්ථාව තිබෙනවා. මෙම ගීතෙන් කියවෙන්නේ නිසි පරිදි දළදා වැඳපුදා ගැනීමට අවස්ථාවක් නොලද පිරිසකගෙන් දළදා සමිඳුන්ට කෙරෙන ආයාචනයක් ගැනයි. රත්නශ්‍රී විජේසිංහ ශූරින්ගේ පෞද්ගලික අත්දැකීමක් අනුසාරයෙන් ලියවුණු මෙම ගීතය සංගීත උත්කට ගායනා කරන්නේ ආචාර්ය වික්ටර්.